అది ఎవరెంగే ఐత్తకుం ఇస్కుల అమల్తోగే సబబుం ఎవరెన్న ముసీబతే నుజహేని నమ తిమన్ రస్కలాంగే రసూల్ బేకలం నుఫను వీముహే ఫహె ఏరుం ఎవరెం బుణానితే అలమెంగే వెరి రస్కలాక్ అలమెంగే గాతం ఇబ రస్కలాంగే రసూలకు నుఫను వీ కీవిగెంతోయ్ ఏరుం అలమెంగ్ ఇబ రస్కలాంగే ఆయత్తక తబావే ముమినుంగే తెరేం వెజ్జయీముహే.

ఎవరెన్నా ఎబహీ ముషికున్న ఎకలాంగ నిదా ఇవ్వవా దు సందమ కురాష్ ఫహ ఎకలాంగ ఎదువహుం ఎవరెన్ దిరకొల్లెవ్వుంగ గుతుం వహీ కురవ్వానితి తిమన్ రస్కలాంగివ్వా షరీకుం కంగా తియబా మీహుం హీ కుగ్గెం ఉలుణు తకెది కొబాహియే.

0: فضله ولتبتغوا من فضله ولعلكم تشكرون
1: ఎకలాంగ రహ్మవంతకము త్యబామిహుం అరామ్ కుర్మషాయ్ ఎకలాంగ ఫవ్లు వంతకమున్ దివ్వా రిజ్కు హోదుమ మసక్క కుర్మ ఎకలాంగ త్యబామిహుం నట్టక రేగండాయ్ దువాలు లెవ్వి ఎయి త్యబామిహుం శుకురు కుర్మట్టకే.

0: కడింగ్ రేగండి గారిచే మీ దివిరాజ్ చేశాడు.
1: మీదకేనే మీదకేనే మీదకేనే

అదే వర ఫోరిగద లవై కౌమి కౌమి చాలు చాలు కౌమి మికాల ఫోరిగద లవ అడవివుని మహమగామిస్ పో జహాలివేణి నషావిస్ లివేణి అడుగున్ మెంగే టీ మహమగామిస్ నషాలి తంగ్ అడుగున్న ది ఫరాత బో జహాలము దియ తంగ్ అడుగున్న ఫేను ఇంగే ఇంగే తో హమి వాహక మద నవాలం బేణు వి తిబెఫున ఫుర్సతి బె గుళువాణి తిని తిని హతరి సుమింగ్ హై మి నంబర్ మిహార్ గడిం 11 గడి 16 మినిట్ 40 3 సెకండ్ మి దివే రాజ్య గడు మి ప్రోగ్రామ్ కురియ గిందారు మి నొనమ మి షో కురియ గిందా ఇరుక తిబెఫున బావెరుం గు ఫుర్సతి అడుగున్న దెగోత కం హుళువాలై కురియ మి గిందని పిఎస్ఎం యా మెదరుకు విస్ బారియడన్ వెన్ ఏగే తిరుం అడుగున్ మి నంబర్ తిని తిని హతరి సుమింగ్ ಹೇ ಸುಮಿಂಗ್ ಹೇ ಕಾಗುಳು ವಾವಿಸ್ ನನ್ ನೋಟ್ ಕೊಲ್ಲವೇನೆ ಹಿಂಗೆ ತೊ ಅದೇ ಅಳ್ಗೊಂಡ್ ಮಿಂಗ್ ಎಬ್ಬ ಮಿ ಪ್ರೋಗ್ರಾಮ್ಗೆ ತೆರೆಯಗ ಮಿ ಹೆಂಗ್ ಎಕಿ ಬೇಫುರು ನಾನು ನಮ್ಮ ಎಕಿ ಹೊಂತೀನಿ ನಾ ವಾಹಕದ ಕಾಲ ಒಂದ ಆಯರುಗ ಹಿವ್ವರು ಲಿಬೆ ಕಾಲ ವಾಹಕದ ವಿಸಿಬ ದಂಡವಾಲ ಹಿಂಗೆ ತೊ ತಿಬಾ ಕುರಿಯದ್ದ ಮಗು ಒಮಾಣ್ಣುವೆ ಫ್ಯಾದಶುಂ ಬಿಂಗಂಡು ಕೆಂಡಿ ಕೆಹಿಗೆಂದಾ ಫದ ಇಹುಸಾಸೆ ಕುರೆವುಣು ಕಮುಗವಿಯಸ್ ಸಾಬಿತ್ ಕಮಾಯಕು ಅಳ ಕೊಮ್ಮೆ ಫಿಯವಳಕಿ ಎ ಮಗು ಆ ರಾಸ್ತು ಕುರುಮಂಗೆಳೆ ವರಬುಡು ಬಾರಿ ಮೀ ಕಾಮಿಯಾಬಿಗೆ ಅಸ್ತಕಿ ಕೆತ್ತಿರಿಕಮಾ ಹಿವ್ವರುಗದ ಕಂಕಂ ಹಂದಾಂ ಕುದ್ದೇನೆ ಫಿಲಾವಳಿ ವರ ಮುಹಿಮು ವಾಹಕ ಹಿಂಗೆ ತೊ ಹೆಮ್ಮ ಮಿಕಾಲ ವಾಹಕ ತಂಗ ಅಡೋ ಸ್ವಾಗೆಂಗ್ ದುವಸ್ ಕುರಿಯ ಗೆಂದುಮಕಿ ವರ ಮುಹಿಮು ಕಮೆ ದುವಸ್ ಉಜಾಲ ವೆಗೆಂ ವೆಸ್ ದ ವೆಗೆಂ ದಾಣಿ ಕಮೆ ಹಾವ ಮಿಫದ ತಫಾತು ವಾಹಕ ತಂಗ ಅಳ್ಗೊಂಡ್ ಮೇ ಪ್ರೋಗ್ರಾಮ್ಗೆ ತೆರೆಯ ಹಿಸ್ಸಾ ಕುರ ಮುಂದಾನೆ ಅಡಕ್ಕಾವೆ ಸಿಗ್ಗಾಮ ರೀತ್ಲವ ಕಫೌ ಏನು ತೆರೆಯ ಕಾಯಕೀಗ ಬದ್ದಲ್ ಕೊಲ್ಲಾನೆ ಮೀ ಅಳ್ಗೊಂಡ್ ಮೇಗೆ ಟೀಮ್ಗೆ ಫರಾತಂತಿ ಏನು ತೆರಿನ ಹಾಸ ಕೊಲ್ಲ ಲವೈ

స్టోర్లను కొంత ఫెజ్జం కురిఫోన్ వాళ్ళని మెదనా క్యారింగ్ కురియ తిరి తిరి బోల్ ఫెన్ కురి జేల బావిస్న పేటాసన్ పేటాసన్ కురిఫోన్ వాళ్ళ బఫాత్ బ్రెజిల్ కొంత దిఫాకు బోల్ తఫ్ బ్యాక్ ఆఫ్ డియర్ కాని కొంత దిఫెన్ కురిఫోన్ వాళ్ళ బోల్ బోల్ ఫెన్ వాడని అరిమతింగ్ ఆస్ బ్రెజిల్ కొంత నక హిఫాట్ ఆఫ్ దన బ్రెజిల్ కొంత బోల్ తఫ్ కురిఫోన్ వాళ్ళ మెదనా క్యారింగ్ కొంత రేక బోల్ ఫెన్ కురి జేల ఫన్ ఫర్ అరిమతి తిరి తిరి కొంత పకెట్ ఆ సెన్స్ ఆఫ్ పకెట్ ఆ కురి దిఫా అరిమతి మెదనా హోస్ కొంత కురిఫోన్ వాళ్ళ సోల్ నంబర్ సోల్ నంబర్ కొంత కొంత కురి వాడని ఏ సంతోష్ సంతోష్ కురి ఫోన్ వాళ్ళ బోల్ క్యారీ దియా స్కోర్ దాన్ని కొంత బొత్తాకే మీకు హాఫ్ తన ఏరియా క్యారీ బొత్తా కురి ఏరియా బ్యారి ఏరియా బేరు హాఫ్ మిదాయ్ సాబ్ స్కోర్ దాన్ని కొంత వినీషియస్ ఇంకా జనక నట్ వాళ్ళ బ్యాక్ లో ఫాత్ చెప్పేది కీపర్ కీపర్ వినీషియస్ దియా తిరితే కురి ఫోన్ వాళ్ళ ఏరియా పేరు కొంత అరిమతి కురి ఫోన్ వాళ్ళ ఫోన్ వాళ్ళ బోల్ ఆస్ మిత్రం క్యారీ స్కోర్ దాన్ని కొంత బ్యాక్ లో ఫాత్ అని చేస్తుంది థీమ్ మినిట్ కులవిచ్చే ఫుర్తమ హాఫ్ ది టీమ్ క్రెబిస్ టీమ్ దాని నుంచి స్కోర్ కొంతే మీకు హాఫ్ తెరే బోల్ అత్లాఫ్ కురియ బోన కురియ సాస్ మెదు ఆరా హామ్ కొఫి మెదు హోసుకో కురియ ఫోన్ వాళ్ళ తీ కొరియ బ్రెజిల్ హాఫ్ తెరే స్కోర్ దాన్ని కొంతని స్కోర్ దేనికి భావిస్తున్న పెట్రాసన్ బ్యాక్ లో ఫహాతం చేస్తుంది హెన్రీ హెన్రీ కొంచెం కొద్దిగా కురియ ఫోన్ వాళ్ళ మసే కురని హెన్రీ మెక్లీన్ మెక్లీన్ కురియ ఆరిమతి హాఫ్ మెదాయ సాబు ఏం కొంతనే ఫహాత్ మెక్లీన్ మెక్లీన్ బోల్ ఫెన్ కురియ జేగా తీ కురి దిఫి స్కోర్ దాన్ని హాఫ్ కెత్తిరే మెదు అక్కడ బ్యాక్ లో ఫహాత్ అనేక డిఏరే క్యారీ నేను కురి అరిమతి హాఫ్ మిదాసం పెట్టాసన్న భావించిన పెట్టాసన్న కురి తిరిగి మీద క్యారీ కొంత దీఫిన కొంచెం కొంత క్యారీ కొంత నట్వా కురియన్ బ్రెజిల్ హాఫ్ తిరిగి ఫోన్ వాళ్ళు బ్రెజిల్ హాఫ్ కి తిరిగి మీద క్యారీ స్కోర్ దాన్ని కొంత బోడతా బ్యాక్ ఫహత్ నవార్ నంబర్ బోల్ ఫ్యాన్ వన్ అని ఫగాసన్ అయ్యి ఫాగసన్ బోల్ ఫ్యాన్ కురి జైల్ హాఫ్ తీ అరిమతి బ్రెజిల్ హాఫ్ కి మిదాయ సాబు కొడుతు దీఫెన్ ఫహత్ అనేది ఫాగసన్న ఫాగసన్ కురియ పెట్టాసన్న దాది బోల్ క్యారీ ది బ్రెజిల్ కొంత ఫ్యాజిల్ ఫనకస్ ఫాగసన్ ఫాగసన్ గారు బోల్ వేస్తూ బ్రెజిల్ కొంత దీవ్ మ్యాక్ బ్యాక్ లో ఫహత చేస్తాది ఎనకెస్ మెక్లీన్ మెక్లీన్ ఏరితేరే గన్న గోల్ కీపర్ గోల్ గన్ ఫణాలి బోల్ మతి మతింగా సాఫ్ మెదాయ సాబు స్కోర్ దాన్ని కొంత ఫ్యా జెఫిల్ మెసీద బ్రెజిల్ కొంత బ్రెజిల్ కొంత బోల్ కూలి కోసం ఏరితే నగా నగా దిం బోల్ ఏరితే ఫహత కీపర్ బోల్ అతని మరో రీతికు నగా దిం రయాన్ నగా దిం బోల్ రయాన్ అన్న బరు ఎయి గమెరస్ నగా దిం బోల్ యాస్ ఏరితే ఫహత కీపర్ దిం హతర్ మినిట్ కొడు విజ్జె ఫుర్తమ హాఫ్ ది టీమ్ కదా ఎవ్రీ టీమ్ కదా నుంచి ఇప్పుడు తెరే స్కోర్ దాన్ని కొంతని బోల్ ఫ్యాన్ తమ అస్సే కురి ఫహత్ బ్రెజిల్ కొంత బోడతా కురి ఫోన్ వాళ్ళ అరిమతి మీద బేరు ఆ క్యారీ గమరేస్ బ్యాక్ లో ఫహత జస్సాది డెనీలో డెనీలో కొంత కొద్దా కురి ఫహత్ అనేక మాక్ ఇన్యూస్ హాఫ్ మీద సాబు బోల్ ఫ్యాన్ కురి జిల్లా కురి తీన్ నంబరు మగ్లస్ మగ్లస్ కొంచెం కొద్దా కురి ఫోన్ వాళ్ళ మసే కొన్ని మీ సంశాఖ బదిజీ తిన్న నెంబరు బదిలా బ్యాక్ లో ఫహత్ అనేక బ్రెజిల్ హాఫ్ తిన మాక్ ఇన్యూస్ కురియా సన్ డెనీలో డెనీలో కురి ఫోన్ వాళ్ళ బదులు బ్యాక్ లో ఫహత్ అనేక జస్సాది మాక్ ఇన్యూస్ మాక్ ఇన్యూస్ కురి మగ్లస్ మీద అఖ్యాన్ని తీర్తిన ఫోన్ వాళ్ళ మీద హోస్కో కురియా సంతోష్ సంతోష్ బ్యాక్ లో ఫహత్ అనేక తిన్న నెంబర్ మగ్లస్ బ్రెజిల్ హాఫ్ తిన బ్రెజిల్ కొంత బ్యాక్ లో ఫహత్ మాక్ ఇన్యూస్ మాక్ ఇన్యూస్ సంశాఖ అరిమతి కురి వండని కురి బదిలా తీర్తి కురి దీపి మీద అఖ్యారి కొను తిరిగిన కురి తీర్తి ఫోన్ వాళ్ళు మీద క్యారీ రయాన్ బోలే మసే కురి రయాన్ బ్యాక్ లో ఫహత్ అనేకస్ డెనీలో డెనీలో కొంచెం కొద్దా ఫహత్ మాకి న్యూస్ మాకి న్యూస్ బ్రెజిల్ హాఫ్ కి మిదాయ్ సాబ్ మగ్గలేస్ మగ్గలేస్ బోల్ కురి జహేద్ అని తిన్న మరో ఫస్ట్ మినిట్ కొలవిచ్చే ఫస్ట్ మినిట్ కొలవే ఫింగర్ ది టీమ్ ఎవ్రీ టీమ్ కలిదా నుంచి ఇప్పుడు తిరిగిన బ్రెజిల్ కొంత బ్రెజిల్ హాఫ్ కి తిరిగి మగ్గలేస్ తీర్తి కురి ఫోన్ వాళ్ళ సంతోష సంతోష్ కురి హాఫ్ కి మిదాయ్ సాబ్ హాఫ్ కి తిరిగి కొరియ పకెట పకెట దాకా ఫహత్ మీద క్యారీ మగ్గలేస్ మగ్గలేస్

ලෝකතු පුරේ මෙදැනි දෙබොකුතෙක්ක දෙමෙච් ගුරු පහෝ මෙචත එබොකුතෙක්ක පුරිය අබුතු බස් පුරිය දානි යෝගතු මේ ගුරුපුගේ දෙමෙච් මෙදැනි බ්‍රසිල් ස්කෝඩ් දනදි මොර්බෝ හයිටි බ්‍රසිල් ස්කෝඩ් දන මෙච්ක නතිජයක කිස්මකු බ්‍රසිල් කුරීග ఆది మొరకో హైటీ వెచ్చుకు నతీజాకి మేగుతు ఎకెసమం కురిగ హైటీ మీ గ్రూపుగా మీ మెచా సమగారు గ్రూపుగా ఇవ్వనాగా ప్రతి బ్రెజిల్ బ్రెజిల్ ఇవ్వర మొరకోస్ వే పాయింట్ హోదాఫ్ ఎందుకు స్కోర్ కు తఫాత్ బ్రెజిల్ కురిదివెని హైటీకి గ్రూపుగా ఫుల్ వే టీమ్